0: Next, I'm playing for you the song Garima Pada Dhamanisam, sung by Kumari Karra Nagavaishnavi, Arabhi Thalam, in Ragam Arabhi, set to Adi Thalam. The tune by late Sri Malladeswari Babu.
1: నా పేరు కర్రా నాగవైష్ణవి. ఇప్పుడు నేను పాడిపోయే అంశం గరిమ పద దానిసం.